దేఖరు అతను మొహమామగపై కింకణి శబ్ద చనద కాల ఖేల పాయజియో కాల కలం ఒక మహాత్ కహో కౌన్ మేర్ సక ఈస్ బమ్ జ్ఞాన త్యాన తర్త హియ చాహ జియో సత్ సాచ శ్రీనివాస్.